0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Megahertz. Me, the ladies and gentlemen, this is the one and only Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station,
3: RM3 Manoranjan Radio.
1: Toli Ragalu.
4: నమస్కారం. సంగీతాన్ని ప్రేమించే తెలుగు హృదయాలందరికీ ఆత్మీయ స్వాగతం. మీతో నేను మీ వర్ష. ఇది తొలి రాగాలు కార్యక్రమం. ఒక పాట మనకు నచ్చడానికి కారణమేంటి? అది మంచి మెలడీ కావచ్చు, అద్భుతమైన సాహిత్యం కావచ్చు, గాయకుడి స్వరం కావచ్చు, లేదా ఆ పాట మన జీవితంలోని ఏదో ఒక జ్ఞాపకంతో ముదిపడి ఉండొచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి ఒక నా పాట ఉంటుంది. ఈరోజు అలాంటి పాటల ప్రపంచంలో మరో అందమైన ప్రయాణం చేద్దాం.

మనకు నచ్చిన పాటను ఎవరు బలవంతంగా ఎంచి పెట్టరు. ఒకసారి వింటాం నచ్చుతుంది, మళ్ళీ వింటాం ఇంకా నచ్చుతుంది, మూడోసారి వింటే అది మన పాట అవుతుంది. అలా మనసులో స్థానం సంపాదించుకున్న ఒక అందమైన పాటతో ఈరోజు ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.

కొన్ని పాటలు వింటి మన మూడు ఒక్కసారిగా మారిపోతుంది. అలసటగా ఉన్న ఉత్సాహం వస్తుంది. పని చేయాలనిపిస్తుంది. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు వాల్యూమ్ పెంచాలనిపిస్తుంది. అలాంటి ఎనర్జెటిక్ సాంగ్స్ తెలుగు సినిమాలో ఎన్నో ఉన్నాయిగా.

సినిమా పాటల్లో ప్రేమ గురించి ఎన్నో పాటలు ఉన్నాయి, స్నేహం గురించి ఉన్నాయి, ప్రకృతి గురించి ఉన్నాయి. కానీ అమ్మ గురించి పాడిన పాటలకు ఒక ప్రత్యేకమైన స్థానం సంతరించుకుంది. ఎందుకంటే అమ్మ అనే పదానికి మనలో ప్రతి ఒక్కరికి ఒక ముఖం ఉంటుంది, ఒక జ్ఞాపకం ఉంటుంది, ఒక ప్రేమ

ప్రేమ కథలు సినిమాలో ఎక్కువగా కనిపించొచ్చు కానీ జీవితాన్ని నిజంగా అందంగా చేసేది చాలాసార్లు స్నేహం మన ఆనందాన్ని పంచుకునే వాళ్ళు మన బాధలు పక్కన నిలిచేవాళ్ళు మనం ఏమీ చెప్పకపోయినా అర్థం చేసుకునేవాళ్ళు।

ఒక సినిమా హిట్ కావటానికి చాలా కారణాలు ఉంటాయి. కథ, నటన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ. కానీ కొన్నిసార్లు సినిమా విడుదలకు ముందే పాటలు ప్రేక్షకుల మనసులోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత సినిమా ఇలా ఉన్నా ఆ పాట మాత్రం మనతోనే ఉంటుంది.

0: తెలుగు సినిమా పాటల్లో మన నేల వాసన కూడా ఉంటుంది. పల్లెటూరు, పచ్చని పొలాలు, జాతర, పండుగ, మట్టి దారి, ఊరే సందడి, ఆ వాతావరణాన్ని కేవలం విజువల్స్లో కాదు పాటతో కూడా మన ముందుకు తీసుకొచ్చిన ఎన్నో అద్భుతమైన పాటలున్నాయి.
1: కుట్లు గిటార్తి మొదలు పెడదామా?
2: ముందు నేను పాడతాను ఈ పాట మీకోసం. మా అమ్మ కోసం రాసిన పాట.

ఎప్పుడైనా రేడియోలో ఒక పాట విని ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయారా? ఈ పాట నేను ఆ సమయంలో విన్నాను. ఈ పాట చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. ఈ పాట మా పెళ్ళి సమయంలో వచ్చింది అంటూ ఒక చిన్న పాట మన జీవిత చరిత్రలో ఒక అధ్యాయంగా మారిపోతుంది.

తెలుగు సినిమా పాటల్లో మెలడీ ఎంత ముఖ్యమో డాన్స్ నంబర్స్ కూడా అంతే ప్రత్యేకం. ఒక క్యాచీ బీట్ మొదలైతే కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళు కూడా కదలడం మొదలు పెడతాయి. హీరో స్టెప్పులు, హీరోయిన్ ఎనర్జీ, డాన్సర్స్ కొరియోగ్రఫీ అన్నీ కలిసి ఒక పాటను సెలబ్రేషన్గా మార్చేస్తాయి.

ఇంతవరకు మనం ఉత్సాహంగా ప్రయాణించాం. ఇప్పుడు కాసేపు నెమ్మదిద్దాం. కొన్ని పాటలు పెద్దగా అరవవు, హడావిడి చేయవు, కానీ నెమ్మదిగా మనసులోకి వచ్చి అక్కడే ఉండిపోతాయి.